0: ఎంట్రీ కన్నా పెట్టండి.
1: ఎమర్జెన్సీ సార్.
2: ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది, కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా?
3: నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్.
4: నా ఫేవరెట్ రెజిలర్
5: పెద్ది సార్.
6: నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్.
7: ఈ కుర్రోడికి పెద్ది కొడు పుల్లో దేవుడు కాదు సార్,
8: రౌండ్ లో దేవుడు.
9: అదే నా పొగర. ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా, సుక్కిన ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఎట్రా? చూడు
10: తేలింది సార్నే గాని
11: పొక్కలోని కబుర్లు చెప్పక నాకు
10: ఏటి నాకున్న పోతావు.
12: ఆడ పుట్టుకు పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా.
10: తీగినవులే,
9: నాకు ఆట గెలవడం కాదు బతకడం కావాలి.
13: మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, రామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ.
14: ఎవరు పేరు నేను నా కొడుకులకి పిలిచి పరీరు ఎక్కువ.
9: వారికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు.
13: ఎప్పట్రా ఈ ఆటకు నా కొడుకో?
15: మాటలతో కాదు ఆటతో బరిలోకి వెళ్తే మగతరం ఎవరికి రమ్మడు.
13: రెండు ఆటలని కలిపి ఆడేవాడిని తిరిగి చెప్పి
15: నాడు పెద్ది సారు. నిలుపైన ఓటమైన ఈ కొండ కింద ఊరూరు దేవాలా.
13: మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు?
15: నేను పోరాడేను సారు.